ఏది దొండానబడే బోలా బోలేసిన ఘడే యా యుక్తి పడబడే త్రాయ జాలి అసే జ్ఞానేశ్వరీ మధ్య వర్ణన కరణ్యాత్ ఆలెలా ఆహే.